0: ఫర్హాద్ కి అడు దివేహి ఎఫ్ఎం
1: దివేహి ఎఫ్ఎం
0: దివేహి నాయక్
2: నువ్వు దిహే కెమెగాహెర్ట్జ్ దివేహి ఎఫ్ఎం.

0: చాలు రాగు.
1: కురమిద చాలు రాగు మీ షో గనక సిద్ధుర్ బారి కవాక దకాలా నస్తాం దే కుమారియా.
2: వాలేకుం సలాం. సమా
1: కొబాకీన హాలు.
2: అల్హమ్దులిల్లాహ్ కొమ సమా హాలికిన
1: హమా అల్హమ్దులిల్లాహ్. వర రంగల్ కొంక మెగ బాతి ఒడెని
2: మీ హమ దే ఏకే కి కొంటత ఒగద మీ ఊరి హమ వి గియే దే మీ నోనా నే పురానే కమ
1: కమె నోనా కొబ మూసుం కిన వని తీసావ
2: మూసుం విసార కొంగలే
1: విసార దెం హమ దే ఫైదా గరాని దం విదో
2: నంబరు మీ గెంగుళని
1: బలాలుందో
2: ఎంగేతో బలాని
1: కరుణగే కోరు మీ ಕೊಂ ಆಲ್ಬಮ್ಗೆ ಲವೆಂಗ್ ಹೆಯ್ಯೆ ಆಪ್ಷನ್ ಎಕೆ ಗಮ್ಯೋತಿ ಹಿದ್ದೀಫಾ ಆಪ್ಷನ್ ದೇ ಗಮ್ಯೋತಿ ಹುವಫೆಂ ಕರುಣಾಗೆ ಕೋರು ಮೀ ಕೊಂ ಆಲ್ಬಮ್ಗೆ ಲವೆಂಗ್ ಹೆಯ್ಯೆ ಹಿದ್ದೀಫಾ ಹೆಯ್ಯೆ ಹೀವನಿ ಹುವಫೆಂ ಹೆ ಕರುಣ ಏ ಕಿವೆ ತಿಹೆಂತಿ ಹೀವಿ ಅಸ್ತು
2: కురాణి
1: అసల ఫెను మిఫారు అసలు ఫెనిగెన్ దీగెన్ దెన్ కరుణాగే కోరుగోళంతే హుని ఏయో తిముడి స్టోరీ బదలు
2: దానే
1: ఏం అసలే నుంగి హున్న నీకు ఏదో అనే లవతం అడువ హణమ ఫసే హవాణి ఇంగే ఎవాహకే మి కియని వరం అవ లిబేనక మాంగణి ఇంగే ఇంతిజారం ఓతి హమ కెక్కోల్ను సాబ్రు ఓకే హమ వాకి వెళ్ళానమే మరియా వరబడ శుక్రియా తాహునియా తికోళ వెస్ మావకు దిన్న ఏ సోళ మినిట్ హింగాఫా మీ వాహక దక్కాలి మరి అన్న ఆ మూసుమ బలాదానా మీ ఎహా మూసు రంగడికే బునవేకషనేకి హిసాబ్తక మీ గడిగా సమ విస్సార కురముందని విస్సార నుకురానమ వారే నువహేనమ వర బారుకొం ఉడేకమ మాలుమత్ మిలిబెని మూసుమ బలాలా ఇరుగ రాజ్యకేకి హిసాబ విస్సార కురానే అది బైరతక గుగురుం ఎకషిగెంవే ಉತ್ತರಾ ದೆಕುನಗೆ ಬೈರತಕ ಬೋಕೊ ವಾರೆ ವೆಹುಂವೆಸ್ ಎಕಶೀಗೆಂವೆ ವ್ಯಾಜಹೇನಿ ಹುಳಂಗ ಹುಳಂಗು ಉತುರುಂ ದೆಕುನಗೆ ಅತೊಳ್ತಕ ಗಡಿಯಕು ಫನರಮೇಲ ಫನ್ಸವಿಸ್ ಮೇಲ ದೆಮೆದುಗೆ ಬಾರುಮಿನುಗ ಎನ್ ಹಿಸಾಬ್ತಕ ಗಡಿಯಕು ತೇರಮೇಲ ತೇವಿಸ್ ಮೇಲ ದೆಮೆದುಗೆ ಬಾರುಮಿನುಗ ವ್ಯಾಜಹೇನೆ ವಿಲಾಗನುಗ ಗಡಿಯಕು ಗ್ಯಾಗಣಕ ಸಾಳಿಸ್ ಮೇಲು ಬಾರುಮಿನ ವ್ಯಾಗದವುಂ ಎಕಶೀಗೆಂವೆ ಕಂಡುತ ಗದವಾನೆ ದೆನ್ ರಾಳುಗೆ ಉಸ್ಮಿಂಗ್ ಹುಣ್ಣಾನಿ ಹತರ ಫೂಟ ಹೆಫ್ ಫೂಟ ದೆಮೆದು ದೆನ್ ಮಿವಗುತಕ ಸಮಾಲೆ ನುವೆನ್ನೆ ಹೆಣಮೆಸ್ ನುವಗಡಿ ತಿರಿಹ ಹಮೆ ಸಮಾಲೆ ನೆರೆ ಫೋಯ್ ಹೆಣಮೆಸ್ ಮಿವಗುತಕ ನೆ ಸಮಾಲೆ adive fm ge kuriang huri program taka vis balalana egotun ami shoye fahu den bagadira kuri agenda lave ka fahu lave mi silsila ge shoye emme wahangi vi genda ani dive fm e fahu dihe jaha dive fm genis deni movie mood mi ge iturun egar jaha eruga dive fm ivi genda ani emme fas mi silsila ge shoye mere damvar bar jaha eru ivi genda ani audio wahaka mi silsila ge shoye mi tin show ge vis repeat show take mi genis deni mi gadiga den amire dam reke jahara adag matin dive hefe mun ivigen dani riti abadres riti mi silsila ge show e riti hige am lav take mi gadiga terega ivigen dane dam var de jahara lobi lobin mi show ivigen da iruga mi lobi ge tafatu eki lav taka khasa ko gen kuria gen da show e dam var tine jahara dive hefe mun genis teni maasi ge teren hige am riti lav take maasi ge riti lav take genis te mi show kuria dani mire mendamu tine jahairu Then dive FM fas ke ritiri hoga genis deni islami udare hu mi silsila ge show e genis deni mi silsila ge program e genis den then gau mi salamu hai jar dive FM fishigen dairu ga gau mi salama fahu genis deni hela nashala e fahu hate jahairu e kiraku ivve de tie mi show genis dena mi de show e kis vara fori ga de lava taka ka e kika kuri e genda show e mira ge fatis namad wagutu bangi wani hatar gadi 30 ham minute ga male amade kayari ga rarasha miha hisabun dive fm kuria mi gendia chalu rago mire ge shoni mala fa mi waki velani emme ai hun terina vara baaje veri varan ufa veri riakan edemu adi hama ehme dive fm ge kuria mihira program takadawatemu wassalamu alaikum

ఏవరెం ఎరషుగా దెమితి బిహా హిందకు ఎగ్గుతక వ్యస్తిమమ్మెం ఎరషక నువన్నా నువ్వే ఫహ కలేగ్ ఫానుగ వెర్రి రస్కలాంగే ఆయ్ కలేగ్ ఫాను వడాగిం ఎవరెన్నా హంగురామ కురవ్వాషే తిమమ్మెం మితాంగా తిబే నువ్వే.